ఎవరు తండ్రి జుకోమది నోనమ్మ అయి మకాను మని గల్లమ్మ ఇంజే వతను తను వన్ మతను అని శాంతి.